0: మరింత మొక్కదం ఏదైనా కరాన్ని మునవద్దు బలాన్ని అప్పులో విరహరక్కేనా అది
1: ఓ సార్ నన్నే సార్
0: ఓ సార్ నే సార్ అలా మాత
2: మళ్ళీ తెగవద్ది అవి చంచలా ఉండాలి

డయాడాల్విస్, నందమాలిని, నిరంజల సరోజిని. శ్రీలంకేయ గీత ఇతిహాసతుల కాంతావన్ తెదనకోవసిన్ నిర్మాణికల ప్రథమ గీతలసై మే గీత ఇతిహాసకొనే ఏ గీతయ గయో ఎయి దెన్ అప సమగ సజీవలెస్ సనదీయ ధార సమగిన్ ఎకత వాన్ని నివేదికావక ఎవకేమ గాయన శిల్పినియక విధియట దర్శక కిహిపయక్ పురా అవే ఆదరణీయన్ పినవు ఆదరణీయ నిరంజల సరోజిని ఒబే ఆదరణీయ గురుతుమియ గన ఆదరణీయ నందక్క గన కియన్నట బహుదే తెపెనవా శుభ సంధ్యావాక్ ఒబతుమియట.